నానకమాన భృగా షష్ఠపది శాంతసం అంతర ప్రవీఠానా ప్రభుగా మీఠా సగల సమగ్రీయకసాట మాహే ఆనకరంగ నానాదృష్టాహే నౌ నిద అమృత ప్రభుగానాం దేహి మే సగాభిశ్రాం సోన సమాద అనత నాద గహనా జాయి ఆచార్య బిస్మాతిన్ దేఖే జ్యావ దిఖాయే నాంత జన సోజీ పాయ స్వంతర సో బహర్ అనంత కటుకృ వ్యావ్రహ్యా భగవన్ తర్ణమయ ఆకాశ పయాల్ సర్వలోక పూర్ణ ప్రతిపాల బంతిన ప్రభుత పార బ్రహ్మ జయసీయా గ తేసా కర్మ